తత్ బుద్ధ ప్రభుకృష్ణుని జాప్త పూజ ప్రభుకృష్ణుని బెనుస దూజ ప్రభుకృష్ణుని తీర్థస్నాన్ని ప్రభుకృష్ణుని జరగామాన్ని ప్రభుకృష్ణుని హోయ సుఫల ప్రభుకృష్ణుని సుఫలు ఫలా సుమ

సంగన జాలే తెరేతనాథు గ్యాలవటామే మూర్ఖమనా సోతుమిది కుటుంబరమింత ఇంతేకో తుమ కమని సునాథ రాజరంగ మాయాభిస్తారు ఇంతేకో కమని చుడకారు అవసీ రాసు.